0: संगीत रसिकुलंदर के शुभोदयम नमस्कारम స్వాగతం స్వాగతం ఉదయపు వేళ 94.5 98.2 మెగాహెర్ట్స్ మీద ఉదయపు వేళ కార్యక్రమం ప్రసారం చేస్తాం ప్రత్యక్ష ప్రసారం yes it's live for you ఈ చలికాలంలో నా గొంతు అస్సలు బాగాలేదు కానీ ప్రయత్నిస్తూనే ఉంటున్నాను yes in this winter And my voice is not so good.
1: Tuli Ragalu.
0: So bear with me. Manav Deipu Vela Karikramam. Yukka Prasaram Yenimidi Ninchi Tomidi Dakalavatu Prakaranga. Yes, on 94.6 and 98.2 megahertz. Your usual text messages on 5768-8907. ఆనందించండి ఉదయపు వేళ కార్యక్రమం ఫ్రమ్ 8 to 9 AM మరవకండి ఇట్స్ వీకెండ్ కదా ఇట్స్ టైమ్ టు రిలాక్స్ అండ్ ఎంజాయ్ ఏం చెయ్యాలనుకుంటున్నారు ఈ శనివారం నాడు స్పెషల్లీ దిస్ వీకెండ్ బయటికి వెళ్తున్నారు లేదా ఇంట్లోనే ఉంటారు

చలికాలంలో జాగ్రత్తగా ఉండండి. అయితే పదండి శ్రోతలరా, అలవాటు ప్రకారంగా మన శనివారం నాడు స్వామివారికి అంకితం చేస్తూ మొదలు పెడుతున్నాం మన ఉదయపు వేళ కార్యక్రమం.

ఎనిమిది గంటలు దాటి 8 నిమిషాలైంది. ఇంకొకసారి ఇఫ్ యు హావ్ జస్ట్ ట్యూన్డ్ ఇన్ శ్రోతలరా, మన ఉదయపు వేళ మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం మీరు వింటున్నారు. విదౌట్ ఫర్గెటింగ్ 8 నుంచి 9 దాకా ఎంటర్టైనింగ్ యూ మధురమైన సినీ పాటలతో కొనసాగిస్తూ మన ఉదయపు వేళ కార్యక్రమం విత్ పరిచయం. ఇలా 8 వసంతాలు, వాట్ ఎ మూవీ ఇట్ ఈస్. It's on Netflix if you have the time, so watch it.

ఎవరెవరు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే జన్మదినోత్సవ శుభాకాంక్షలు Let's wish a very happy birthday to brother Keshava Ramana. Especially it's from Derin Shah from Canada. From Amma Devika Nandarajan. From Baba Tuyaven. From all your friends and family. And best wishes to you. Once again, happy birthday to Keshava Ramana.

సంగీత ప్రియులారా సమయం సమీపిస్తున్నది మన కార్యక్రమం పూర్తి చేయడానికి సో ఇట్స్ టైమ్ టు సే బై బై మన ఉదయపు వేళ కార్యక్రమం మన తొలి రాగాలు అని తెలుగు కార్యక్రమం యొక్క అంతమవుతున్నది మన కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలన్నీ ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ హావ్ ఎ వండర్ఫుల్ వీకెండ్ అహెడ్ ఇన్ దిస్ కోల్డ్ వెదర్ ఈ చలికాలంలో జాగ్రత్తగా ఉండండి మంచిగా కప్పు పెడుతూ నిద్రపోతూ వీకెండ్ గడుపుతూ అందించండి లాట్స్ ఆఫ్ గుడ్ థింగ్స్ టు ఈట్ స్పెషలీ వేడి వేడి భోజనం తయారు చేస్తూ రుచికరమైన ఆహారం తింటూ ఈ చలికాలం ఆనందించండి అయితే మన కార్యక్రమం పూర్తి చేస్తూ వంద నామి దగ్గర సెలవు తీసుకుని హావ్ ఎ నైస్ వీకెండ్ టేక్ కేర్ బై బై నమస్కారం.

0: గారే గారే
1: యా గరబడజే
0: గారే గారే
1: యా సూర బదల
0: గారే గారే
1: యా అమ్మక బట్ల
0: గారే గారే
1: యా సూర కి దరజే యా సూర ఇన్నాయా ఇదు
2: एक चतुर नार हम छोड़ गए जी एक चतुर नार हम पकड़ कर